శ్రోతలకు హృదయపూర్వక నమస్కారం. ముత్యాల స్వరాలు తెలుగు ప్రసారంలో మా వందనాలు స్వీకరించుకోండి. నేను అనుకుంటున్నాను మీరు కుశలంగానే ఉన్నారు. సమయం అయింది ఇక్కడ మన AM2 రేడియో ఛానల్ మీద మధ్యాహ్నం వేళ 12 గంటసేపు కార్యక్రమం ప్రతి ఆదివారం 12 నుంచి 1 గంట వరకు ఇక్కడ రాజేంద్ర మీ సేవలో ఉంటాడు. అంటే అమూల్యమైన సమయాన్ని మాటల మీద వ్యర్థం చేయకుండా సరే వినండి శ్రోతలారా మన నాటి కార్యక్రమం యొక్క తొలి పాట.

శ్రోతలారా, ఈ సమయం మీరు బంధుమిత్రులతో కుటుంబ సభ్యులతో హాయిగానే కూర్చుని కాలం గడుపుకుంటున్నారంటే, అంటే ఏమైనాటి ప్రసారం కూడా మిశ్రమంగా మీరు వింటున్నారంటే అనేక అనేక థ్యాంక్స్ మీకు చెప్పాలి. చాలామంది ఈ సమయం ఈ ఆదివారపు రోజున డ్రైవ్ చేస్తున్నారు, అంటే మీ కారులో మీ బండిలో ప్రసారం కూడా వింటున్నారు. అనేక ధన్యవాదాలు. అంటే అనుకుంటున్నాను, ఈరోజు కూడా ప్రతి ఆదివారంలానే ఎన్నుకున్న పాటలు మీరు విని బాగా

ప్రియమైన శ్రోతలరా, బ్రహ్మాండకరంగానే నిన్నటి నుంచి మనం ఆగస్టు నెల యొక్క కొత్త నెలలో శుభాడుగులు వేసి ఉన్నాం. అంటే నిన్న మొన్ననే బ్రహ్మాండకరమైన శ్రావణ మాసం కూడా మొదలైంది. అనుకుంటున్నాను ఈ శ్రావణ మాసంతో జటగా వచ్చిన ఆగస్టు నెల మీరు ఇదే నెల యొక్క ముగింపు వరకు బ్రహ్మాండకరమైన కాలం గడపాలి.

రోజులు మారుతాయి, తారీఖులు మారుతాయి, సంవత్సరాలు మారుతూనే ఉంటాయి. కానీ అదే చిరునవ్వుతోనే, అదే ఆనందంతోనే, అదే ఉత్సాహంతోనే మనం ప్రతిసారి అది గంటసేపైనా సరే, అది 20 నిమిషాలైన ప్రసారమైనా సరే, ప్రతి ప్రసారంలోనే అది ఆనందంతోనే మీ సేవలోకి చేరి ఉంటాను. అంటే తెలుగు ప్రసారం మీకు అంకితమిస్తూ చక్కనైనవి ఇంపైన స్వరాలతో కూడిన పాటలు మీకు అంకితం ఇస్తూనే ఉంటాం.

సరే శ్రోతలరా, మనైనాటి ముత్యాల స్వరాలు తెలుగు కార్యక్రమం కొన్ని నిమిషాలు పూర్తి అవుతుంది. మొత్తం ఈ కార్యక్రమంలో మాతో ఉన్నందుకు అనేక అనేక ధన్యవాదాలు. గంటసేపు కార్యక్రమంలో అంటే 1 గంట అవుతుంది కావస్తున్నది. అంటే మీకు శుభ ఆదివారం. నమస్కారం.

స్వరాల వేదిక మన దైనందిన సాయంత్రపు తెలుగు కార్యక్రమం స్వరాల వేదిక సంగీత రసికులందరికి మా హృదయపూర్వక నమస్కారం స్వాగతం రాత్రి వేళ 7:30 అయింది స్వరాల వేదిక అనే తెలుగు కార్యక్రమం అలవాటు ప్రకారంగా 20 నిమిషాలకు ప్రసారం అవుతున్నది వందనా మీ సేవలో ఉంటుంది సంగీత యాత్రలో సంగీత ప్రయాణంలో ప్రసారం చేస్తున్నాను మంచి మంచి సినీ పాటలు విశేషంగా రాత్రి వేళ కార్యక్రమంలో అయితే పదండి శ్రోతలరా మన కార్యక్రమం మొదలు పెడుతున్నాం

0: to Adu.
1: మరిచిపోగలను సాగనివ్వదు, మరిచిపోతే సాగగలను మరువనివ్వదు.

సమయం గడుపుతున్నారు కుటుంబాలతో, మిత్రులతో లేదా బంధువులతో, పిల్లలతో ఇంట్లో లేదా బయటలో ఆనందిస్తున్నారు. కానీ మన కార్యక్రమం వింటున్నారని అనే నమ్మకంతో మన కార్యక్రమం యొక్క అంతం సమీపిస్తూ వందనామి దగ్గర సెలవు తీసుకుని శుభరాత్రి, నమస్కారం.